0: అందుకు మే పతిత వికరాలు
1: నానకు కాడలేవు ప్రభు దయాలు
0: కర్తూత పశుకి మానుష జాత
1: లోక బజారా కర దిన రాత
0: ఆహర్ పేఖ అంతర్మ

0: కిరాలు
1: కబు సర్వకి హోతరవాలు
0: రాజా
1: కబు పేకారి నీచ కా సాజా
0: అప్ కీర్త మే ఆవే
1: కబు పలా పలా కహావే
0: ప్రభు రఖే తే వీరే
1: గురు ప్రసాద నాన సచ కహే
0: ఓయ పంత కరే వ్యాన
1: కబు మోహారీ దావే ధ్యాన
0: తీ స్నాన
1: కబు శిల్ సాధ గురు జ్ఞాన
0: కబు కీట హస్త పతంగ